ముందు నల్వోయ్యా పెరణ పాళనుకోయ్యా రామరికి ఏ పట్టందనా తరికడుండే.